0: గడి కందురాన్ని కోరే దో రూపాన్ని గుగరి మడి పండు మారి గుల్ల చడి చడి దేవాదే తుమ్మన్నే అడి అడి
1: రాజ్య సమీ